0: పళ్ళమిరే ఒక అవాంగ వట్టంగుమల ముని నిజాలు పులుదావు దిప్పల్నిదు కాంట్రాక్ట్ నంబర్ 0492415285 కబులు వరదు దొరకం నంబగం 0492415285 ఓ దిప్పల్నితో ఇమెయిలింగ్ వల్ల govcommunities@riotinto.com కబులు వరదు దొరకం లాస్ట్ నా govcommunities@riotinto.com ఎవలన్య థ్యాంక్ యూ
1: నా మీరు బుక్ మార్క్ ngarain ino tonya ngara kawang ain ga galewen ko or tire pingor kanga main makadwal ga yu radio kura
2: yo good afternoon bookmark ra ko liam ko bla ga tiara ko da show ga pa drama 1 2 3 ka denk lang ma ko 7 am do chamal kure awa kalaira this afternoon entertainment hour 3 pm do tonya to ara ko bla dewe music ton are mala rock awa first ya ke the next any classic na mix song na yo ga urung ya tutun manike ako ale mere kisan pa gold chisel mama yung radio 88.9